యమునా తే తట మంద మంద గతి చలి జాత వర్ష పాన దురాలే లచకత తిరకత చలత పాంత చిత వన అతి ప్యారి చంద్ర చమక చపలాసే చమకత చంద్రముఖీ రాధారా ధారాధా యమునా గే తట మంద మంద గతి చలి జా వృషపాన దురాలే లచకత తిరకత చలత పాంత చిత వన అతి ప్యారి చంద్ర చమక చపలాసే చమకత చంద్రముఖీ రాధారా ధారాధా యమునా గే తట మంద మంద గతి చలి జాత వృషపాన దురాలే లచకత తిరకత చలత పాంత చిత వన అతి ప్యారి చంద్ర చమక చపలాసే చమకత చంద్రముఖీ రాధా.